మన కీతా పావు అంతర్గా తీర్థ మల్లాహో సబ్గుణ తేరే మై నాహీ కోయే విణగుణ కీతే భగత నా హోయే స్వస్థ ఆత్ బాణీ బ్రహ్మాహో సత్ సుహాన్ సదా మన చావు కమణ సో వేళా భక్త కమణ